మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఉత్తరాయణం శుద్ధ తిథియ మే నెల 18వ తేదీ ఈరోజు సోమవారం.

నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఒకే హీరోకి సంబంధించిన పాటలు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు.

ముందుగా ఒక సుమతి శతకం. పాలసునకైన ఆపద జాలింపడి తీర్చ తగదు సర్వజ్ఞునకున్ దేలగ్ని బడక బట్టిన మేలెరుగునో మీటుగాక మేధిని సుమతి. పద్యం యొక్క తాత్పర్యం: తేలు నిప్పులో పడినప్పుడు రక్షించాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? దాని స్వభావాన్ని చూపిస్తుంది, అంటే దాన్ని ముట్టుకోగానే ఖచ్చితంగా కుడుతుంది కదా. అలాగే చెడ్డవారికి ఏదో చెడు జరుగుతుందని మేలు చేయడానికి వెళ్తే ఏదో ఒకరోజు వారి స్వభావాన్ని ఏదో ఒక విధంగా బయటపెడతారు అని బద్దెనగారు ఈ విధంగా వివరించారు. శ్రోతలు విన్నారు కదా నేటి సుమతి శతకం, దాని తాత్పర్యం.

శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో ప్రముఖ నటుడు మరియు చాక్లెట్ బాయ్ అయిన ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం నుండి పాటలను వినవచ్చు. ముందుగా ఉదయ్ కిరణ్ గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకోండి. ఉదయ్ కిరణ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన అద్భుతమైన నటుడు మరియు నిఖార్సైన లవర్ బాయ్. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన ప్రతిభ, నవ్వు, నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. టాలీవుడ్లో మొదటి 3 సినిమాలు, చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే వరుసగా సిల్వర్ జూబ్లీ హిట్లు సాధించిన ఏకైక హీరో ఉదయ్ కిరణ్. కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలు అందుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో హ్యాట్రిక్ హీరోగా సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన అమాయకత్వంతో కూడిన చిరునవ్వు, పక్కింటి అబ్బాయిలా ఉండే రూపం ఆ కాలపు యువతను, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నువ్వు నేను చిత్రంగికాను 2001లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అత్యంత పిన్న వయసులో ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన యువ ఘనత ఆయనది. సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకపోయినా స్వయం కృషితో అగ్రస్థానానికి చేరుకోవచ్చని నిరూపించిన ఎంతోమంది వర్ధమాన నటులకు స్ఫూర్తిగా నిలిచారు ఉదయ్ కిరణ్. మరి ఆయన నటించిన చిత్రాల నుండి ఈరోజు ఇప్పుడు వినండి ఈ పాట

శ్రోతలు, గానలహరి కార్యక్రమంలో చక్కని పాటను విన్నారు కదా. శ్రోతలు, ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొటం వలన వచ్చే వ్యాధి ఎయిడ్స్. ఒకప్పుడు మానవ జాతిని భయపెట్టిన ఈ వ్యాధి ప్రస్తుతం మనుషుల్లో విజ్ఞానం రావడంతో ఈ వ్యాధిని పడుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఎయిడ్స్ వ్యాధి వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను గుర్తు చేసుకునేందుకు ప్రతి ఏటా

May 18 ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి వ్యాక్సినేషన్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే వైరస్ కారణంగా ఎయిడ్స్ వ్యాధి వ్యాపిస్తుంది. అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి బాహ్య కారణాల వలన తగ్గటం అన్నమాట. హెచ్ఐవి వైరస్ మనుషుల్లో చేరిన వెంటనే రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. శరీరంలో హెచ్ఐవి వైరస్ ఉన్నవి కూడా కొన్ని సంవత్సరాల పాటు మనిషి ఆరోగ్యంగానే కనిపిస్తారు. రోగ నిరోధక శక్తి బాగా క్షీణించి CD4 కణాల సంఖ్య 200 తక్కువగా చేరుతుంది. టైడాట్, వెస్ట్రన్ బ్లాట్, CD సెల్ కౌంట్ వంటి పరీక్షల ద్వారా హెచ్ఐవి సోకిందని గుర్తించవచ్చు. ఇలా 10 నుండి 15 సంవత్సరాల కాలంలో CD4 కణాల తీవ్రంగా దెబ్బతిని వాటి సంఖ్య తగ్గిపోయి వైరస్ పెరిగిపోయి హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి ఎయిడ్స్ దశలోకి వెళ్ళిపోతారు. ప్రపంచంలో అత్యధికంగా లైంగిక సంపర్కం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అంతేకాకుండా రక్తం ద్వారా పచ్చబొట్లు పొడిపించుకోవడం వలన వ్యాధిగ్రస్తుని రక్తదానం వల్ల కూడా ఎయిడ్స్ వ్యాపించవచ్చు. తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారాలలో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు చనుబాల వలన కూడా సంక్రమించవచ్చు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం వలన రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాక్సిన్ ఎందుకు అంటే, ఈ వ్యాధి ఉన్న వ్యక్తికి ఏదైనా వ్యాధి శరీరంలో ప్రవేశించినట్లయితే దానికి వ్యతిరేకంగా శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అయ్యి దానికి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి వచ్చిన వ్యాధిని తగ్గించటమో లేక పూర్తిగా నయం చేయటమో చేస్తుంది. ఎప్పుడైతే సాధారణంగా వ్యాధిని తగ్గించే శక్తిని కోల్పోతుందో తిరిగి రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేయడానికి వ్యాక్సిన్ అవసరం ఉంది. సాధారణంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే వ్యాక్సిన్ల విషయంలో లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ల కంటే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఉపయోగించడం మేలు. హెచ్ఐవి రాకుండా నిరోధించే టీకా ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ఈ దిశగా ఎంతో కృషి జరుగుతుంది. హెచ్ఐవి లక్షణాలు. హెచ్ఐవి మొదటి లక్షణం 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. ఇది క్రమంగా వస్తూనే ఉన్నా తరచూ అలసటగా ఉంటున్న లింప్ గ్రంథులు మరియు గొంతు నొప్పి శరీరంపై దద్దుర్లు క్రమంగా బరువు తగ్గడం నోట్లో అల్సర్లు రావడం రాత్రిలో హఠాత్తుగా చెమటలు పట్టడం కీళ్ల నొప్పులు చాలా తీవ్రమైన జలుబు రావటం తీవ్రమైన ఒళ్ళు నొప్పులు తలనొప్పి వికారంగా ఉండటం వాంతులు కాలేయం ప్లీహం వాచిపోవడం వంటివి లక్షణాలుగా కనిపిస్తాయి. ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండడం ధ్యానం యోగాసనాలు చేయాలి. వేళకు పౌష్టికాహారం తీసుకోవడం కనీస శారీరక వ్యాయామం చేయాలి. క్షయ వంటి వ్యాధులు రాకుండా పూర్తిగా జాగ్రత్త తీసుకోవాలి. మత్తు పానీయాలు పూర్తిగా మానివేయాలి. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఉత్తమం. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్జాతీయ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతలు, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. దశాబ్దాల కాలంగా కోట్లాది భారతీయుల ఇళ్లను తన స్వరంతో తట్టిలేపి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్న మన ఆకాశవాణి నేటితో 90 వసంతాలను పూర్తి చేసుకుంది. జూన్ 8 1936 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమై నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగిన మన రేడియో నిరంతరం దేశ గొంతుకగా నిలుస్తుంది. తెల్లవారుజామునే వినిపించే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో మారుమూల గ్రామాలకు కూడా సమాచారాన్ని చేరవేస్తున్న ఏకైక వారధి రేడియో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతుంది. 9 దశాబ్దాల ఈ అద్భుత ప్రయాణంలో మా వెంటే ఉన్న శ్రోతలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆకాశవాణి మీ నేస్తం, మన దేశ స్వరం. శ్రోతలు, మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతలు, ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుకుంటారు. సమాజ అభివృద్ధిలో మ్యూజియంల ప్రాముఖ్యత ప్రజలకు అవగాహన కల్పించడం మన పూర్వీకుల చరిత్ర మరియు సంస్కృతిని భావితరాలకు అందించటమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని 1977 నుండి జరుపుకోవడం ప్రారంభించారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడతాయి. ఈ రోజును జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం పురాతన వస్తువులు, కళాఖండాలు మరియు చరిత్ర ఆధారాలను పరిరక్షించడం, సాంస్కృతిక మార్పిడి, సంస్కృతుల అవగాహన మరియు ప్రజల మధ్య శాంతిని పెంపొందించడం మ్యూజియంలు పోషించే పాత్రను చాటి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, మ్యూజియంలను సందర్శించి మన చరిత్రను తెలుసుకునేలా ప్రోత్సహించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రత్యేక రోజున భారత పురావస్తు సర్వే ASI దేశవ్యాప్తంగా ఉన్న రక్షిత చారిత్రక కట్టడాలను మరియు ప్రధాన మ్యూజియంలోకి ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతులు, సామాజిక మరియు భౌగోళిక వ్యత్యాసాల మధ్య మ్యూజియంలు ఒక వారధిగా పనిచేస్తాయి. ఈ 2026కి గాను ఏర్పరచబడిన ఇతివృత్తం విభజించబడిన ప్రపంచాన్ని ఏకం చేసే మ్యూజియంలు. శాంతి మరియు ఐక్యతను పెంపొందించడంలో మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సంవత్సరం ఇతివృత్తం చాటి చెబుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు. శ్రోతలు, గానలహరి కార్యక్రమంలో ఇప్పుడు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకుందాం.

ఎంవి నార్త్ ప్యాసేజ్. రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాస్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాస్వీప్ మీదుగా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి కమోటా. రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి బాంబుక. రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి

ఉదయం 8:45 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణి చంగా. రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 1:00 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి స్ట్రెయిట్ ఐలాండ్. రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:00 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి బారాటంగ్. రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి కమోటా. రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను తెలుసుకున్నారు. శ్రోతలు, ఇప్పుడు గానలహరి కార్యక్రమంలో ఈ పాట మీకోసం.

శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఒకే హీరోకు సంబంధించిన పాటలు వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.